హాయ్ చెన్నై, దిస్ ఇస్ రాఘవ్ ఎంఓపి సిఆర్ఎస్ 107.8. బి కైండ్ టు అనిమల్స్ అండ్ సేవ్ పీపుల్ అండ్ ఆల్సో అనిమల్స్ ఫ్రమ్ ది సమ్మర్. సో సమ్మర్ ఇస్ సో హాట్.